అవండి. ఎవరి పువర్ ఇన్ ఎవరి సొసైటీ షుడ్ బి టేకెన్ కేర్, అండ్ దట్ ఈస్ ది గ్రేట్ అంబిషన్ ఆఫ్ అవర్ ప్రధాన్ మంత్రి శ్రీమాన్ నరేంద్ర మోడీజీ. దట్స్ వై ఆల్వేస్ సేయింగ్ వీ వాంట్ విక్సిత్ భారత్ బై 2047. విక్సిత్ భారత్ మీన్స్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ ఫార్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎస్టాబ్లిష్ ఇన్ 2004 ఎస్ ఎ నాన్ ఫార్ ప్రాఫిట్ ఇనిషియేటివ్, శ్రీ వాస్ నెవర్ కన్సీవ్డ్ ఎస్ ఎ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ డ్రివన్ ప్యూర్లీ బై ప్రాఫిట్. ఇట్ వాస్ ఇన్వెన్షన్డ్ ఎస్ ఎ ప్లాట్ఫామ్ ఫార్ ఎంపవర్మెంట్, ఎ మూమెంట్ కేపబుల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఉమెన్ ఇంటూ క్రియేటర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్. ది వర్డ్ శ్రీ ఇట్సెల్ఫ్ సిగ్నిఫైస్ ప్రాస్పరిటీ అండ్ అబండెన్స్. దట్స్ వై ది వర్డ్ శ్రీ హాస్ బీన్